శ్రీ పరమాత్మనే నమః శ్రీ మౌలకాళికాదేవే నమః విద్యుతామ సమప్రభా మృగవతి సందస్థితా వేషణాం కన్యాభి కర్వాలఖేతు విలచా దస్తావిర సేవితాం హస్తే శక్రగదా శిఖేతు విశికాం శాపం గుణం తర్జనీం విభ్రాణామనలాతికాం శశిధరాం దుర్గా త్రినేత్రాం భజే దేవీ భగవతి మౌలకాళికాకు చరణమా హార్దిక నమన్. తపాయింకు అంతర్దిల్మా